0: వృక్షదేయి,
1: జలమృదాల ఆసరా,
0: జలమృదాదేయి,
1: కృషిధనాల ఆసరా,
0: కృషిధనదేయి,
1: సర్వాన్న ఆసరా.
0: వృక్షదేయి జలమృదాల ఆసరా,
1: జలమృదాదేయి
0: కృషిధనాల ఆసరా, కృషిధనదేయి సర్వాన్న ఆసరా.
2: दोनों वजन 5 मिनट होता है. पुनः प्रसारित करता हूं कार्यक्रम आरोग्यम धन संपदा.
3: आरोग्यम धन संपदा.